బంగారున పెడగవల సాంగకి తీదాశిలగా అన్న తుజా రోజచా అనుభవ అసుని కితికి.